ద ప మ గ స సా ని ద ప స స గ స గ మ ప ని స సా ని ద ప మ గ మ ప ని ద ప మ గ స సా ని ద స స గ స గ మ ప ని స సా ని స గ స మ గ స ని ద బ ని ని స సా ని ద ప మ గ స ని స గ మ బ ని స